ఎటియాన్ తొట్టే అన్నేనా అద ఎటియాన్ తొట్టే సీపోత్ జనపదే ధనుషి దిలంగన తమై మెసేజ్ దీలతే మేల పుంచి లంకా వేతులే అపి నొదన్న నామ్ గామ్ కొచ్చరతి అనాదనే ఎటియాన్ తొట్టే సీపోత్ జనపదే లసన సిందోకోనే రంజిత్ తమై ఏ విధేటి కియన్నే ఎట్టి అంతటిని తవత్ కట్టియా. గుడ్ మార్నింగ్ మమ రుక్షాన్ ఎట్టి అంతట బెరన్నా మగే సుద్దున అంగిట లస్సన సిందు అద్దెన్నలు మెన్న హెన.